0: ప్రపంచంలో మా వాడికి రెండే ఎమోషన్స్, ఒకటి క్రికెట్, రెండోది సత్య.
1: మా రోషన్ అన్న మదనపల్లిలోని కాదు, చిత్తూరు జిల్లాలోనే నెంబర్ వన్ ప్లేయర్.
2: ఈ ఆసియా ఖండంలో మదనపల్లి టొమాటో ఎంత ఫేమస్, మా ఊరి క్రికెట్ అంతే ఫేమస్.
3: ఆ నా కొడుకు క్రికెట్ కి పనికి రాకూడదు. నా సత్య జోలికి వచ్చావంటే కోర్తే కోమానే.
4: పనికి పని క్రికెట్, క్రికెట్ నీ బతికే బోరు మెకానిక్ అనుకుంటే నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులు, తప్పుడు సమాచారం.
3: I'm going to kill that bastard.
5: నీకు ప్రతికడమే చేత కాదు, ఆ చేతకని గుట్టి క్రికెట్ ఆడటం తప్ప.
1: నన్ను వదిలేలేక సత్య, ఇంకెప్పుడు క్రికెట్ కూడా ఆడను, నువ్వు చెప్పే వరకు బ్యాట్ కూడా ముట్టను.
4: టీమ్ ఎంట్రీ చేయాలి సార్.
3: మీ వాడి పేరేంటి?
4: కర్ణా వాసుదేవ్ సార్, అందరూ కన్నా అని పిలుస్తారు.
3: ఎక్కడ సార్ కన్నా?